గణపతి లక్ష లక్ష దీపార్చన దివ్య గణపతి మహాగణపతి దివ్య గణపతి మహాగణపతి ఇళిదు బా గణపతి ಕೈಲಾಸ ಗಿರಿಯಿಂದ ದರೆಗಿಳಿದು ಬಾ ಇಳಿದು ಬಾ ಇಳಿದು ಬಾ ಇಳಿದು ಬಾ ಗಣಪತಿ ಕೈಲಾಸ ಗಿರಿಯಿಂದ ದರೆಗಿಳಿದು ಬಾ ಬೆಳಗಿ ಬಾ ಹೊಳೆದು ಬಾ ಬೆಳಗಿ ಬಾ.